మరు ఉమఫహు అలుం దిరువ్వా ఫొనువ్వానే ఖమామెదు త్యబా మీహుం షక్కగ్గా వానమ ఫహె హమకశ్వరుం తిమన్ రస్కలాంగె త్యబా మీహుంగె అస్లు ఉఫెద్దెవి వెలిన్నె దెం మణితిక్కకున్నె దెం గండు లేకొడకున్నె దెం ఆదంగె దరియగ్గె సిఫ ఫాళువెగెంబా నువత ఫాళువెగెన్ నువా మస్కొడకున్నె ఎయి కొమ్మె కమక తిమన్ రస్కలాంగె కుళదుం అంతకం త్యబా మీహున్న భయాం కొద్దెవ్వు మట్టకై అది తిమన్ రస్కలాంగె ఇరాద కురవ్వా ఇచ్చె ఖండ అళువా ఫావా ముద్దతక రహిం తకుగా లహట్టవమె దెం లకుదింగె గొతుగా త్యబా మీహుం దునియమచ్చ నెరువ్వమె దెన్ త్యబా మీహుం బొడువె ఫురా ఫురిహమ ఉమా హమయ ఫోరే అది జువాం ఖంగె ద్వస్వరుం మరువా మీహుం త్యబా మీహుంగె తెరింవె అది అర్జలిల్ ఉమ్ర రద్దు కురవ్వా మీహుం త్యబా మీహుంగె తెరింవె ఎయి ఏనాయన్ ఎచ్చి ఎంగుమ ఫహుగా నేంగుమ ఠకై అది బింగను మరువెఫా వనికొత్తిబా దెఖేనూవె ఫహె ఎబిముగె మచ్చత్తిమన్ రస్కలాంగె వారే విశ్వవాఫి హిందు ఎబిముగె గస్తగు హరకాయ ఫెషి గస్తం ఇతురువే అది హురిహా భావదకుం బలా మీహాయం ఉఫా లిబెనివి గస్త ఫళువై.

అది హమకశ్వరం పయామి ద్వహకి షక్కెన్నతి అన్నానే ద్వహికి యామిదుకు షక్కెన్నతి అది హమకశ్వరం అవ్వో కవ్వలు తౌగా తిబి మీహం అలుందిరువా ఫొనువా హుటి.

నస్రు నుదివ్వానకమం హీపురామీహ ఫహె మచ్చవ్వలిజ్జహ దింగ్ ఏనా దంజహి బలాశ ఫహె ఏనా రేవి రేవుము ఏనా రుడి అన్న కంత నికం ఫిలాతో బలా బలాశే.

ఇఫదైం బయాం విగింవా ఆయతక కమ్గా తిమన్ రస్కలాంగే ఏ ఖుర్ఆన్ బావా లెద్వీమే అది హమ కషోరం అల్లాహ్ ఎకలాంగే ఇరాద ఖురవ్వా మీహక తెదుమగు దక్కవతే.

హరితకాయ్ ఫర్బదతకాయ్ గస్గహా గెస్సాయ్ జనవారుతకాయ్ మీసకుంకుర గినబ అవ్వాహ సజ్ద కురాకం తిబా నుదన్నమయ్యే. అది మీసకుంకుర గినబయకుగ మచ్చ అజాబ హక్కుగింవే. అది అల్లాహ్ నికమతి కురవ్వి మీహా దన్నాష్ ఫహె ఎమీహకం బ్యాకు హితాన మీహకున్వే. హమకషవరం అల్లాహ్ ఎకలాంగ ఇరాద కురవ్వాకమె కురవ్వతే.

అది కలేగఫాను మీస్తకున్న హజ్జం ఔ మగ్గువాల వాష్ ఏరుం ఫేమౌ గయ్యాయ్ అనరూఫ జమలు మతీగా దురుతంతను ఎవరం కలేగఫానుగ అరిహం అన్నానతే.

0: అది మీ హారు కూడా ఇంకా ఎత్తిడి స్మేట్ మీ దివి రాజ్య గడవడం బాధ్యత ఎందుకంటే మీ హారు దీని స్కూల్ తో డాన్న బేఫడం హాసుగోతే తమకోళ దుర మీ దతురు కుర బేఫడం రాజ్య హిసాబ్తా ఈ మాదే గవ్యస్ అడ్డు అతులు గవ్యస్ లామకం గవినమస్ రాజ్య తమకోళ దుర దత్తుకుర బేఫడం మీ హారు అవడం హివని దాన్ని అట్టాలి మరో మొహిం మొహిం అవును మేము వరం విస్తం చేయకమే ఇంకేతో మీ స్పీడ్ అవును మేము తమకోళ దక్కుంది తెంగ్ స్పీడ్ దక్కుంది దా బేఫడం మీ బైఫార్ బైక్ మీ అనుయాయత వర బొడితే గెలుంత కురిమతివే ఇంకేతో ఏ స్పీడ్ బారుకొని దువ్వా బేఫడం సాబు వర మడుం దువ్వా బేఫడం ఏ గసర ఎంత దమాన్ ఇబ్బంది అనుయాయ కురిమతులు అంబై ఫర్ బజే అని బై బెఫార్ అవును ఇంక వర గ్యాంగ్ ఎక్కువే ఆయిలాగే మీహం అది బమ్ మమ్మ బప్పే మీహంగా బెఫార్ దిమా బిఫాద కొద్ది కంతత్తవుగా మమ్మల్ని మీహా దునే ఉమర హమ్మ నుకుళదే మీ హెగ్గి హాదత్ గిన్నంజే దునియా దూకు రాసావే బాంజే ఎమ్ మీ అరుమింగ్ వర విస్నంజే హెక్కమే అరుమింగ్ మీ శాఖలు కారు మీ కాద మగుమతికి వెహికల్ దువ్వా మీహం వర బడు సమాకం దేం చేయక అడుమంగి అడుగుండకి ఫరాత్ అడుగుండకి హిమాలకం హెమ్ మీ హెఫ గెల్మే ఇల్లి బిజ్జయ్య హమ గామెస్ అడుమెన్నవెస్ అది అమిల నఫ్సవెస్ మాఫ్ క్రమస్ ఉందో కమ కవ్వాన్ ఎన్నమెస్ ఎక్స్టెంట్ విధాన్ ఎమ్ మీ అడుమెన్ ఉన్న లిమిట్గా దువ్వేత మసేహ కురమాన్
1: రాజ్యగ స్కూల్ మదర్సాతో హింగుం ఇతురం హరదనా కురమం హెళ ముహిము ఫివళదాకి కొబాహియే కుళవాణి తిని తిని హతరి సుమెంగ్ హై సుమెంగ్ హేక మిహాయ సాబు గాళుగ మి మేదుగే ఎమ్మె ఫురతమ బావరియా వాహక తక్కాలాన అస్సలాము అలైకుం
2: వాలేకుం అస్సలాం బాజోరే హిందనిక్ కేనెత్తో
0: అల్హమ్దులిల్లాహ్
2: రమీదా దేవే ఫురంగ హాలవల్
1: అల్హమ్దులిల్లాహ్ హల్గన్ మి నంగల్ కేనెత్తో సోదుగ హాలహవల్
2: అల్హమ్దులిల్లాహ్ వరంగ కొబారామ ఇస్లామీ
0: laba
2: kofin ache boya vinto
0: sodi hokanta ni ma finto sodi
2: breakfast mi going no mihar korea dani ha
0: breakfast with in vs
2: laba laba
0: konka samana theri breakfast wala kar kofa
2: ogen amo kom mi haru ama geveni
0: enda
2: ama sunya pana
0: da barabar tika hokanta ta korea gendwa te kam foriam sehte formata masa korabwa tinga karshat ko dus do konu laba కెత్తెరికమ్మ అతి కురి గిందవాతి ఏందో
2: అవి మడు మడు ఫిని వారోడి
0: ఓహో మీదుగా ఏమే హిక్మత్ బహా ఎగ్గహా గొతక తిదని వర షాయరి గొతక
1: అదే గొతక అదే తో సోలు కొబాతో మీదుగా మౌలుగా విదాల్వాణి వాహకేకి
2: స్కూల్ తో గహింగు
1: ఆ స్కూల్
2: నేను కేవలం మీ తజ్రిబా యా మీ ఇతర తౌలీమి ఫురుస్త మాకు ఫైపురం మీ టీచర్ ఉన్నవే మీ తజ్రిబాకి ఫురుస్త ఫై కొద్ది
0: టీచర్ ఉన్న మీ తజ్రిబా ఇతరు తజ్రిబా హోదా నుంగే కంతత్త కొరగిన
2: మిహారు కమిం హర్దన కురన్య జిహేని రమీది ఇతరం హమ ఏకమ ట్రైనింది టీచర్ ఏకమ అహులు వరి కొర ఇతర తౌలీమి గొత్తం కొరియ గెంద హర్దో హమ
0: అంకమంగులు
2: వేరు కురవా ఇంకా కంచత్త కురంబి హరిదన వాణికమ్మ బెదేవని
0: ఇంకా కంచత్తం హోదాది ఎక్కడ కంతత్త కురంబి అపాతు బోక్షప్తం హింగా యా గుళేగుతం మౌదు మాస్తి
2: ఏరుం హరదనావేగందా
0: అదే రాజ్య స్కూల్ మొత్తాతో హింగు ఇతర హరదనా కురుమ ఎడు మొహిమ ఫివళత హి కొబాహి అవును మీ ధన్యవాదని దాని కురిమ ధన్యవాద అవునమైన మీ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ అతి ముఖమాభి అవును మీ ధన్యవి ಸ್ಕೂಲ್ತಾವೆ ಮುದರ್ರಿಸುಂಗೆ ವಾಹಕ ವ್ಯವಸೋದೆ ಕಂಡ ಆಳು ವಾ ವ್ಯವಸೋದಕ್ಕೆ ಬುಣಾತು ರೆಕ್ರೂಟ್ಮೆಂಟ್ಗೆ ಮಸಕ್ಕೆ ಕುರುಮ ಮಸ್ತುಸ್ತರೆ ಫಸ್ಟ್ ಮೆಂಬರ್ ಕಮಿಟಿ ಫದ್ದಂಜೆ ಎ ಕಮಿಟಿ ಮೆಂಬರ್ ಅಯ್ಯಂ ಕುರನ್ ಜೇನಿ ಹೈಯರ್ ಎಜುಕೇಷನ್ ಮಿನಿಸ್ಟರ್ ಮೆಂಬರ್ ಅಯ್ಯಂ ಕುರಾರ್ ಹಿಮನಾಯಕ ನುವಾನ್ ಮೌದಫಂ ಎತ್ತರೆ ಬಹು ಹಿಮನ ಮೌದಫಂ ವಜೀಫಾತಕ್ಕೆ ಅಮಜಸ್ತುಮಗ ಸೀದಾಗುತ್ತ ಮಸೇಕರ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸೆಕ್ಷನ್ಗೆ ಮೌದಫಂ ವಜೀಫ ಮಜಸ್ಸಾದ ಏಜೆನ್ಸಿಯಾಗಿ ಮೌದಫೆ ನೋತ್ ಎಫದ ಏಜೆನ್ಸಿಯಾಗಿ ಹಿಸ್ಸಾದಾರೆ ನೋತ್ ಏಜೆನ್ಸಿ ಹಿಂಗುಮಗೆ ಇಸ್ ಮಗಾಮ ಅದಾ ಕುರಾ ಮೀಹಕ್ ಹಿಮನಾಗೆ ನುವೆ ತೆಂಗ್ ಮೆಂಬರ್ ಅಯ್ಯಾಕುರಾರು ಹಿಮನಂಜೆ ಮೌದಫಂಗೆ ತೆರೆಯಾಗ ಸ್ಕೂಲ್ಗೆ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಗೆ ತೆರೆ ದೆ ಮೆಂಬರು ಮಿನಿಸ್ಟ್ರಿ ನೋತ್ ಎಮಿನಿಸ್ಟ್ರಿಗೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮೌದಫಂಗೆ ತೆರೆ ರೇಂಕ್ ಮೀ ಅಶಕು ಮತಿಗೆ ತಿಮ್ ಮೆಂಬರು ಹಿಮನಂಜೆ ಹೇನಕ್ಕೆ ಕಲಬೇಕಂತ ವಸೂಲು ಕಂಡ
1: ಅಳುವಾಫೆ ವಾಹಕಿ ರಾಜ್ಯಗೆ ಸ್ಕೂಲ್ ಮದರಸಾ ತೌಗೆ ಹಿಂಗು ಇತುರಂ ಹರದನಾಕುರಂ ಪೇಣು ಕಮಗ ವಾಣಮ ಕೊಬಾಹಿ ಏಳು ಮುಹಿಮು ರಂಗಳು ಕಂದ ತಾಕಿ ಮುಹಿಮು ಫಿಯವಳ ತಾಕಿ ದತ್ತು ವಿದಾಳು ದೇವಾಳ್ಗಮಗೆ ನಂಬರ್ ಕಿ ತಿನೆ ತಿನೆ ಹದರೆ ಸುಮೆಂಗ್ ಹೈ ಸುಮೆಂಗ್ ಹೆಂಗನಿ ಕಾಯ್ಸ್ ರಾಹ ತಫಾತ್ ಕೊಲುಮ ಫೋಹ ಬದ್ದಲ್ ಕೊಲ್ಲಾನು.

మరు ఉమఫహు అలున్ దిరువ్వా ఫొనువ్వానే కమామెదు త్యబా మీహుం షక్కగ్గా వానమ ఫహె హమకశ్వరుం తిమన్ రస్కలాంగ త్యబా మీహుంగె అస్లు ఉఫెద్దివి వెలిన్నె దెం మణితిక్కకున్నె దెం గండు లేకొడకున్నె దెం ఆదంగె దరియగ్గె సిఫ ఫాళువెగెంవా నువత ఫాళువెగెన్ నువా మస్కొడకున్నె ఎయి కొమ్మె కమక తిమన్ రస్కలాంగె కుళదుం అంతకం త్యబా మీహున్న భయాం కొద్దెవ్వు మట్టకై అది తిమన్ రస్కలాంగె ఇరాద కురవ్వా ఇచ్చె ఖండ అళువా ఫావా ముద్దతక రహిం తకుగా లహట్టవమే దెం లకుదింగె గొతుగా త్యబా మీహుం దునియమచ్చ నెరువమే దెన్ త్యబా మీహుం బొడువె ఫురా ఫురిహమ ఉమా హమయ ఫోరే అది జువాం ఖంగె ద్వస్వరు మరువా మీహుం త్యబా మీహుంగె తెరింవే అది అర్జలిల్ ఉమ్ర రద్దు కురవ్వా మీహుం త్యబా మీహుంగె తెరింవే ఎయి ఏనాయం ఎచ్చి ఎంగుమ ఫహుగా నేంగుమ టకై అది బింగను మరువెఫా వనికొత్తిబా దెఖేనూవే ఫహె ఎబిముగె మచ్చత్తిమన్ రస్కలాంగె వారే విశ్వాఫి హిందు ఎబిముగె గస్తగు హరకాయ ఫెషి గస్తం ఇతురువే అది హురిహా భావదకుం బలా మీహాయం ఉఫా లిబెనివి గస్త ఫళువై.

అది హమకశ్వరం పయామిద్వహకి షక్కెన్నతి అన్నానే ద్వహికి ఏమిదకు షక్కెన్నతి అది హమకశ్వరం అవ్వో కవ్వలు తౌగా తిబి మీహం అలుందిరువా ఫనువా హుటే.

ఎవ్వెస్ అల్మకానుల అది ఎవ్వెస్ తెదుమగల్ లిబ్మకానుల అది అలికురనివి హామవె భయావెగం వా ఫుతివ్వెస్ నతి అవ్వోహామదు జదలు కురా మీహుం మీ సకుంగె తెరేంవే.